ఇదే మధ్య మధ్య రాగడి కూడా దావు కష్టత ఇనిత జోక్లకి స్కూల్ దగ్గర నలిపులే వండి స్టెప్ దిగుజు అంటే ఇనిత స్టెప్ అల్పడదే సరస ఆండు ఆండు ఇచ్చిన పండితేరు నడిగెళ్ళతుంది కూడా ఇత్తే డ్యాన్స్ సర్కస్ ఎంచిన కెలవది ఇక్కడ అందు ఎక్కడ కార్యక్రమ పోనా ముందిన నృత్యం మాడో మక్కలు పండద జోకుల పుదారు ఓదు లైట్ ఆఫ్ ఆదు ఆన్ అనగా ఇల్లల దగ్గర కాపు ఎన్న మగే ఒళ్ళే ఎన్న మగాళ్ళు ఒళ్ళ ఉంది గొత్తాపునించ గొత్తాయర సాధ్య ఈత జన సేరేందేం తుయారు కొంచెం చూరు గొత్తి పోడనంక ನಮ್ಮ ಧಾರ್ಮಿಕ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಬೋರ್ಡ್ ಬೂರ್ದಿಂದ ಇಲ್ಲಿ ಒಳಗೆ ಬರಬೇಕಾದ್ರೆ ವಸ್ತ್ರ ಸಂಹಿತೆ ಜಾರಿಯಲ್ಲಿದೆ. ನಾನು ಸ್ಟೇಜ್ ಇಡಬಹುದು ನಮ್ಮ ಧಾರ್ಮಿಕ ಕೇಂದ್ರಕ್ಕೂ ಖಾಲಿ ದೇವರನ ದರ್ಶನಕ್ಕೆ ಬೋರ್ದಿಂದ ಆ ಬೋರ್ಡ್ ಬೂರ್ದು ಅಂದು ನಮ್ಮಂತೆ ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ಪೋಯ ಬೋರ್ಡ್ ಬೂರ್ದು ನನ್ನ ವೇದಿಕೆ ಇಡ್ಲ ಇಲ್ಲಿ ಮುಖ ಎದುರಿತ್ತುಕೊಂಡೇ ಕುಣಿಯತಕ್ಕದ್ದು ಒಂದು ಬೋರ್ಡ್ ಬೂರ್ ಅಂದ ಲೆಕ್ಕ ನಮ್ಮ ಮಾತಿರ್ಲ ತೂಡ ಇಕ್ಕ ತುಳುನಾಡದ ಕಲೆನ ತಾಕತ್ತದ ಕಲೆ ಅಂದಲೆ ತುಳುನಾಡದ ಕಲೆ ತಾಕತ್ತದ ಕಲೆ ಈ ಪದ್ಯ ಜೋಕಲ್ ನಲಿಪ್ಯಾರೆಯಪ್ಪ ನೆಕ್ ಮಿಕ್ಸ್ ಮಲ್ತದು ಐಕ್ ಗುತ್ತದು ಹಚ್ಚಿರ್ ಮಿಂಗೇ.

ఓ కమల, ఉడైపోతారుదే. ఎక్కడి నుంచి జోకులు చాపరిది పోతే నకులు రనాలాభ ఇది జరి ఇంటే బలదే మూలతులా. యాన్ రేడియో సారంగ్ పాడ్దే నికులుల కేనుందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే. నికులు ఎన్ని వారు ఉంది ఏరప్ప ఉంది పొసా అజ్జి పండుదు ఉందు శిర్వద మర్వీ నజ్జి 107.7 ఉంది రంగు రంగు దబాదుకు